0: ధ్యాయ వాణి అప్ప నౌణం గురు పసాయేణ.
1: జిన్ దేవ్ కి మతానుసార ఆహార ఆసన్ తథా నిద్రా పర విజయ ప్రాప్త కర్కే గురు ప్రసాద్ సే జ్ఞాన ప్రాప్త కర నిజాత్మా కా ధ్యాన కర్నా చాహియే.

ప్రభు సాతో నారాణి ఈ సాతో ఘగరాతో తపలో పాని ఏ సాతో ఘగరాతో నీవులో పాని జే సేదా వేదా కర తపరవు సేదా వేదా కర ఈ గదనా సారే తో నేమత ఏవే ఏ గదనా సారే తో నేమత ఏవే దే గదనా సారే నేమ ప్రభు గదనా సారే నేమ ఈ కాచా ముందా తో హర దీ ధర ఏ కర కపూర దాతున ధరు తో గదనా సారే నేమ ప్రభు గదనా సారే నేమ ఏ సతరీ బీతి కే ఏ వే హోదే ఏ అందనీ బూరీ కే ఏ వే హోదే జె నాహా ఖోరా కరత్ ప్రభు నాహా ఖోరా కరత్ ఈ నాహా ఖోరా తో కరుణ దీలా ఏ నాహా ఖోరా తో కరుణ దీలా జె కపడా లతా పిందలా ప్రభు కపడా లతా పిందలా ఈ మామా బోలే తుమి ఆదా రాజా ఎ మామా బోలే తుమి ఆదా రాజా జె మోచో బాతో సూనా ప్రభు మోచో బాతో సూనా ఈ సాతో ఘగరాతో తపలో పాని ఎ సాతో ఘగరాతో నీవులో పాని జె సేదా భేదా కరత్ ప్రభు సేదా భేదా కరత్ ఈ కాచా ముందా తో హరది ధరత్ ఏ కాచా ముందా తో హరది ధరు తో గదనా సారే నేమ ప్రభు గదనా సారే నేమ

నా పురవు మోచోబాతో సూనా. ఈ బేటా మోనోతో వాసుత రాజా, ఏ బేటీ మోనోతో ఆసుత రాజా, జే బువరిను అత బోలే పురవు బేటీ యాతో బోలే. ఇకాయే కారోజో పొడలి రాజా, ఏ కాయే డోండో తుంగే పొడలి రాజా, జే జాతో కాజే హోసా రాజా, జాతో కాజే హోసా.

నగర గడర చెచర పొకనా గోపత సరణే శిలా పొకనా కలవ నాగున జాసోద సబుకే బార దిలా నగర గడర చెచర పొకనా పొకనా గో